0: గారే గారే
1: జరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్టారే
0: గారే
1: సూర కి ధరది
2: ఎన్ని

0: గోడా చతుర గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరైనా గోళా బొల్లా చతుర బొల్లా
1: చతుర నారే.